ముక్లెంగేత్, సాహిత్యి లాయిడ్రేగో అని రోషన్ క్రాస్తా, సంగీత్ వెనిల్ వేగస్, గైలలేజవనసాట్ ప్రజుత్ డేసా, గీత్ చింత్నాన్ ఎతాయ్.